0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వరులు గాత్ర కచేరి వింటారు. వాతి సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగం పై శ్రీ వివి సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ శంకర గురువరం, నాగస్వరావళి రాగం, రూపకతాళం, మహావైద్యనాథ అయ్యర్ కృతి.
2: లిసన్ టు A Karnataka classical vocal recital by Shri Voleti Venkateshwarlu. He is accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri V.V. Subbarama Shastri. Shri Voleti Venkateshwarlu begins his recital with a composition of Mahavaidyanatha Ayyar, Shri Shankara Guruvaram, in Rag Nagaswaravali set to Rupakathal.

0: ఇప్పుడు వినండి వరాళి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఏటి జన్మ మిదిహా త్రిపుట తాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి ఏటి జన్మ మిదిహా ఇన్ రాగ్ వరాళి సెట్ టు త్రిపుట తాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వివి సుబ్బరామ శాస్త్రి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎందుకు పెద్దల వలె బుద్ధియవు, త్యాగరాజస్వామి కృతి, రాగం శంకరాభరణం, ఆదితాళం.
1: యూఆర్ లిస్నింగ్ టు రాగం 24/7 డిటిహెచ్ ఎనీటైమ్ ఇండియన్ మ్యూజిక్. శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు కంటిన్యూస్ హిజ్ రిసైటల్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ త్యాగరాజస్వామి. ఎందుకు పెద్దల వలె బుద్ధియవు ఎన్ రాగ్ శంకరాభరణం సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ ఓలేటి వెంకటేశ్వర్లు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ బిఎస్ నారాయణన్, మృదంగంపై శ్రీ వివి సుబ్బరామ శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యు ఆర్ లిస్నింగ్ టు A Carnatic classical vocal recital by Shri Voleti Venkateshwarlu. He was accompanied on violin by Shri B.S. Narayanan and on mridangam by Shri V.V. Subbarama Shastri. This program was contributed by
0: Akashavani Hyderabad
1: for Ragam 24/7 DTH, Anytime Indian Music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar and on mridangam by Sri M. L. N. Raju.
2: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti. Inati కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం.
1: ఫస్ట్ లిసన్ టు ఎ త్యాగరాజస్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఇన్ రగ్చెంచు కాంభోజీ సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ముందుగా వరరాగ లయజ్ఞులు చెంచు కాంభోజి రాగం ఆదితాళంలో త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: హ్యావ్ ఎంజాయిడ్ ఎ త్యాగరాజ స్వామి కీర్తన వరరాగల యజ్ఞులు ఎన్రాగ్ చెంచు కాంబోజీ సెట్టు ఆదితాళ్.
1: వరరాగల యజ్ఞులు చెంచు కాంబోజీ రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామి వారి కీర్తన మీరింతవరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఎనదర్ త్యాగరాజ స్వామి కీర్తన పరియాచకమా ఎన్రాగ్ వనస్పతి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు పరియాచకమా వనస్పతి రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామివారి కీర్తన.

0: You have enjoyed a Thyagaraja Swami Kirtana, Pariyachakama, in Raghuvanaspati, set to Adithal.
1: Pariyachakama, Vanaspati Ragam Adithalanlo, Thyagaraja Swami Vari Kirtana, Mirintavarku Vinnaru.
0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music Program, you are enjoying vocal recital by Srimati Manda Sudharani.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti. కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి మండా సుధారాణి గారి గానం వింటున్నారు.
0: నౌ లిసన్ టు త్యాగరాజస్వామి కీర్తన.

0: కృపజోచిటకు వేళరా ఇన్రాగ్ ఛాయాతరంగిణి సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు కృపచోచుటకు వేళరా ఛాయాతరంగిణి రాగం ఆదితాళం.

0: యు హావ్ ఎంజాయిడ్ ఎ త్యాగరాజస్వామి కీర్తన కృప చూచుటకు వెళ్ళరా ఇన్ రాగ్ ఛాయా తరంగిణి సెట్టు ఆదితాళ్.
1: కృప చూచుటకు వేళరా ఛాయా తరంగిణి రాగం ఆదితాళంలో కీర్తన మీరంతవరకు విన్నారు.
0: నౌ లిసన్ టు ఐ ముత్తుస్వామి దీక్షితర్ కంపోజిషన్ సరస సంవీర ఇన్ రాగ్ సౌవీర సెట్టు ఆదితాళ్.
1: కార్యక్రమంలో ఇప్పుడు సరస సంవీర సౌవీర రాగం ఆదితాళంలో ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

0: You have enjoyed a Muthuswami Dikshitar composition, Sarasa Samvira, in Rag Savvira, set to Adithaal.
1: Sarasa Samvira, Savvira Ragam Adithaalallo, Muthuswami Dikshitalavari Kirtana Mirintavarko Vinnaru.
0: Concluding her recital, Srimati Manda Sudharani now presents Ethyagaraja Swami Kirtana, Yemani Pogadudura, in Rag Veera Vasantam, set to Adithaal.
1: Chivariga. ఏమని పొగడుదర వీరవసంతం రాగం ఆదితాళంలో త్యాగరాజ స్వామివారి కీర్తన వింటారు.

0: Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you have enjoyed vocal recital by Srimati Manda Sudharani, supported on violin by Sri R. Dinakar, and on Mrudangam by Sri M. L. N. Razu. This program came to you from the studios of All India Radio Vijayawada for Ragam 24/7, anytime, Indian music.
1: Ragam Nirantara Bharatiya Sangeeta Sravanti కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి మండా సుధారాణి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఆర్ దినకర్, వయోలిన్ శ్రీ ఎంఎల్ఎన్ రాజు, మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కుమారి జయప్రద రామమూర్తి వేణుగానం వింటారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ జి రామచంద్రన్. వలజి రాగంలో రాగం తానం పల్లవి, ఆదితాళం పల్లవి సాహిత్యం కుమార గురువర సదాశివాత్మజ శరవణ భవ గుహనే.
2: యు విల్ నౌ లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఫ్లూట్ రిసైటల్ ఆఫ్ రాగం తానం పల్లవి by Kumari Jayaprada Ramamurthy. She is accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on mridangam by Shri G. Ramachandran. In Rag Valaji set to Adital, the lines of Pallavi are Kumara Guruvara Sadasivatmaja Sharavana Bhavaguhan.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు రాగం తానం పల్లవి కుమారి జయప్రదా రామమూర్తి వేణుగానం విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై శ్రీ జి రామచంద్రన్. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical flute recital in Ragam Tanam Pallavi by Kumari Jayaprada Ramamurthy. She was accompanied on violin by Shri Dwaram Satyanarayan Rao and on Mridangam by Shri G. Ramachandran. You are listening to Ragam 24/7 DTH anytime Indian music.
0: Karnataka Shastri Sangeeta Karyakramamlo Nilaya Vidwamsula Vadyagoshti Vintaru. Karyakramamlo Munduga Vinandi Needaya Radha. వసంత భైరవిరాగంలో త్యాగరాజస్వామి కృతి రూపకతాళం.
1: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సెంబుల్ బై ది స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్
0: ఆకాశవాణి హైదరాబాద్.
1: ది ఆన్సెంబుల్ బిగిన్స్ విత్ ద కాంపోజిషన్ ఆఫ్ శ్రీ త్యాగరాజస్వామి నీ దయరాధ ఎన్ రాగ్ వసంత భైరవి సెట్ రూపక్తాల్.

0: ఇప్పుడు వినండి రామభక్తి అయి పద్మావతి అమరచన రాగం సింహేంద్ర మధ్యమం మిశ్రచాపుతాళం.
1: You will now listen to a composition of Srimati Padmavati Amma, Rama Bhakti Ai, in Rag Simhendra Madhyamam, set to Mishra Chaputal.

0: కార్యక్రమంలో చివరిగా వినండి నీకేల దయరాదు, మైసూర్ వాసుదేవాచార్య రచన, రాగం కదన కుతూహలం, ఆదితాళం.
1: ది ఆన్సాంబుల్ కంక్లూడ్స్ విత్ ఎ కాంపోజిషన్ ఆఫ్ మైసూర్ వాసుదేవాచార్య, నీకేల దయరాదు ఎండ్ రాగ్ కదన కుతూహలం సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు నిలయ విద్వాంసుల వాద్యగోష్ఠి విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిస్నింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ ఆన్సాంబుల్ బై ది స్టాఫ్ ఆర్టిస్ట్ ఆఫ్
0: ఆకాశవాణి హైదరాబాద్.
1: దిస్ ప్రోగ్రామ్ వాస్ కాంట్రిబ్యూటెడ్ బై
0: ఆకాశవాణి హైదరాబాద్
1: ఫర్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.